0: Are you sale officer?
1: Yes.
0: ఈ జెప్తి స్టే ఇదొండ్ల ఇంజెక్షన్ ఓడరా.
1: ఏ? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. షట్ అప్.
0: సెన్స్ ఇల్లాత తనికి. పణతిని వెండి ఏది క్రిమినల్ని కూట నిల్కున్న తన్నపురుల చెట్టగల. వకీలమారడే కోడరేడే శాపం. చంద్రోత్ గోవిందం എന്നെ చదిచిటే మూసాకుట్టి వాళ్ళకన్నం దంగరుందా. దిస్ ఇస్ ఎ క్లియర్ చీటింగ్ కేస్.
1: అదొక కోడరి కాణం. కాణం.
0: హలో ఇదొక్క ఎడతర్త తిరిచి వెపిచిటే పోవావు.
1: ఎడిట్ వచ్చి కొడకడా.
0: ప్లీజ్.
2: సూర్య. యు హావ్ డన్ ఇట్.
0: థాంక్యూ.
2: ഇതിനെങ്ങനെയാ നന്ദി പറയേണ്ടതെന്ന് എനിക്കറിയില്ല.
3: നിങ്ങളുടെ മകളുടെ സ്നേഹമാണ് എന്റെ മോനെ ദീർഘായുസ് കൊടുത്തത്. എവിടെ മോള്? ഞാൻ വിളിക്കാം.

చిత్రం మేఘం, రచన గిరీష్ పుతంజేరి, సంగీతం ఔసేపచ్చన్, ఆలాపనం ఎంజి శ్రీకుమార్, శ్రీనివాస్, కెఎస్ చిత్ర.